0: firma el motivo.
1: Ya,
0: ayúdame a encender aire.
2: ఇచ్చేటప్పుడు కొన్ని ధైర్యం మెజెస్టిక్గా స్పష్టం అర్కీ గారు మీరు ఆఫ్ని బాధ్యతలే వివస్తు మూర్తి చేస్తే